0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: Listen to a Carnatic classical vocal recital by Shri P. Purnachandar. He is accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
3: Karyakramamlo munduga vinandi Siddhi Vinayakam Shanmukha Priya Ragamlo Muthuswami Dikshitar Kriti Rupakathalam.
4: Shri Purnachandar begins his vocal recital with Siddhi Vinayakam, a composition of Muthuswami Dikshitar in Rag Shanmukha Priya set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి లలితే మాం పాహి, యదుగుల కాంభోజి రాగం రూపకతాళం చెంగల్వరాయర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ చెంగల్వరాయర్. లలితే మాం పాహి ఇన్ రాగ్ యదుగుల కాంభోజి, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి మనోరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి అటుకారాధని ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ మనోరంజని అటుకారాధని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మనసు స్వాధీనమైన రాగం శంకరాభరణం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కృతి.
1: Shri Purnachandar concludes his vocal recital with a composition in Rag Shankarabharanam. Manasu Swadhina Maina, set to Mishra Chaputal, composed by Saint Tyagaraja.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri P. Purnachandar. He was accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri Akonde Srinivasa Raja Rao, supported on violin by Sri Peravali Nandakumar and on Rudangam by Sri P.S. N.S.V.S. Falgun.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ పెరవల నందకుమార్ వయోలిన్, శ్రీ పిఎస్ ఎన్ఎస్విఎస్ ఫల్గున్ మృదంగం.
1: ఫస్ట్ యూల్ బి లిస్నింగ్ టు ఏ త్యాగరాజ కృతి బాగాయనయ్య ఇన్రాగ్ చంద్రజ్యోతి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: యూ హ్యావ్ జస్ట్ హర్డ్ త్యాగరాజ కృతి మనవి ఆలకించరాదటే ఇన్ రగ్నళిన కాంతి సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు మనవి ఆలకించరాదటే త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. నళిన కాంతి రాగం ఆదితాళం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిస్నింగ్ టు వోకల్ రిసైటల్ బై శ్రీ ఆకుండి శ్రీనివాస రాజారావు.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఆకుండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ ఆకుండి శ్రీనివాస రాజారావు నౌ ప్రెజెంట్స్ ఎస్వాతి తిరునాళ్ కృతి మామవ సదా జనని ఇన్ రా కన్నడ సెట్టు రూపక్ తాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మామవ సదా జనని స్వాతి తిరునాళ్ కీర్తన కన్నడ రాగం రూపక తాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టీకే జయరామన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి వినతాసుత వాహన, జయంత సేన రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri D.K. Jayaraman. He is accompanied on violin by Shrimati T. Rukmini and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri D.K. Jayaraman begins his vocal recital with a composition of Saint Tyagaraja in Rag Jayanta Sena, Vinata Suta Vahana, set to Aditaal.

0: ఇప్పుడు వినండి చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి దేవి బ్రోవ సమయమిదే ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవి బ్రోవ సమయమిదే, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ చింతామణి, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ, పంతువరాళి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri D.K. Jayaraman. He is accompanied on violin by Shrimati T. Rukmini and on mridangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanaradha, a composition in Rag Panthuvarali set to Aditaal, composed by Saint Tyagaraja.

0: ఇప్పుడు వినండి ఏకాంబ్రేశ నాయికే, కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: లిసన్ టు ఏకాంబ్రేశ నాయికే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక శుద్ధ సావేరి, సెట్ టు ఆదితాళ్.
2: ఏకాంబ్రేశ నాయికే.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డికే జయరామన్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri D.K. Jayaraman. He was accompanied on violin by Shrimati T. Rukmini and on mridangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.